తరకదున్నానా దిందిన్నా తరకదున్నానా దందిన్నా తరకదున్నానా దిందిన్నా ఓ మౌలి ఇతఖని ముష్టగా